0: గారె గారె
1: గరబడదు
0: గారె గారె
1: సూర బదల
0: గారె గారె
1: అమ్మక బట్ట
0: గారె
1: ఏ సూర కి తరది ఏ సూర ఎన్నాయాదు
0: ఎక్క చతుర నార
1: అమ్మ చోరగలజే
0: ఎక్క చతుర నార
1: అమ్మ పకడకర కదజే
0: మేదే మన్ కే ద్వార ఏ ఘుసత జాత అమ్మ మగత జాత అరే ఏ చతుర నార.

0: గారే గారే
1: జరబడ
0: గారే గారే
1: ఏ సూర బదల
0: గారే గారే
1: ఏ అమ్మక బట్ల
0: గారే
1: ఏ సూర కిదర దినే ఏ సూర ఎన్నాయా అది
0: ఎక్క చతుర నార అమ్మ చోరగలది ఎక్క చతుర నార అమ్మ పక్కడ కరగలది మేదే మన్ కే ద్వార ఏ భూత